పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధ యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐ

సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవ సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవ తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః త్వం సుతస్య సుతస్య

అభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘాం.

పదం పదమితి పదం అపాన్నపాతం నపాతమవసే అవశేష వితారం సవితారముపా ఉపస్తుహి తుహీరిసుహి తస్య వ్రతాని వ్రతాన్యుష్మసి ఉష్మసీత్యుష్మసి విభక్తారం హవామహే విభక్తారమితి విభక్తారం హవామహే వసో వసోశ్చిత్రస్య చిత్రస్య రాధసః రాధస ఇతి రాధసః సవితారం నృచక్షసం నృచక్షసమితి నృచక్షసం సఖాయ ఆని ఆని నిషీదత చీదత సవిత సవిత స్తోమ్యాః స్తోమ్యో ను నునాః న ఇతి నః దాత రాధాంసి రాధాంసి శుంభతి శుంభతీతి శుంభతి అగ్నే పత్నీః పత్నీరిహ ఇహ వహ ఆవహ వహ దేవానాం దేవానాముషతీః ఉషతీరుపా ఉపేత్యుపా త్వష్టారం సోమపీతయే సోమపీతయ ఇతి సోమపీతయే ఆగ్నాః గ్నా అగ్నే అగ్న ఇహ ఇహావసే అవసే హోత్రాం హోత్రాయ్యవిష్ఠ యవిష్ఠ భారతీం భారతీమితి భా